వెల్కమ్ బ్యాక్ వన్స్ అగైన్. ట్యూన్ కొచ్చింది 100.4 ఆకాశవాణి ఎఫ్ఎం నేను కటక్ తెలుసా తెలుసా సో చలిచి మోదేసా. ସାଥୀ ଆମ ଭାରତ ଏବେ କେବଳ ଏକ ଦେଶ ନୁହେଁ, ଏହା ଆମର ମା, ଏହାର ମାଟିରେ ଆମର ଜନ୍ମ, ଏହାର ବାତାସରେ ଆମର ଜୀବନ, ଭାରତର ନଦୀ ଓ ପର୍ବତ ସହ ଆମର ଭାବନା ଜଡ଼ିତ. ଏହି ଦେଶ ଭାଷା ସଂସ୍କୃତି ପରିଚୟ ଏବଂ ଜୀବନର ମୂଲ୍ୟବୋଧ ଦେଇଛି, ତେଣୁ ଏହି ଦେଶ ପ୍ରତି ମୋର ଦାୟିତ୍ୱ ମଧ୍ୟ ଅଛି।